భుజుంగమాలికం డడమటమటమటమటమరు చకారచండతాండవం తనుతుల శివ శివం.